Charlie Pride 이야 나드닌데 예스 이리 그냥 캔서 모닝스 에디션 내셔널 퍼블릭 라디오 플러스 안에 이야 다네기 이야 라흔 소이 힐슨 다네 잉글리시 비르고 이야 베 나케 돌릴 디리야 베넬스니 돌릴 예스가 잔데 아준니 낫 아닌 리니 아드 에야 한나 에일라 에 부나이그림 비드 인게 에 아진노 에야 디데 스테이지 2 파이어 리스트릭션 에야 돌리스 비인 비인나슨 돌리스 콘 데네베케야 아드 카 케닷 인인 히데 니라 에 아드 에야 디데 다스니 호데데 달자다 에기 에야 돗다 돌리스 이거 이 홀세 이브니나 아지야 바한스 돌리신 히스니라스도 에 아지야 디데 데들자톤 게 charcoal that a coal fires that a lot and propane gas petroleum fuel 아주 비슷해 콘츠다 엠 e aja e a bts ando anil do in the da kon zil zed tle da dat e gi da aro in the da kon chain sa cha da em in internal combustion engines da e aja is not a bendo se pirit e a bes ando lish nilne aro in the da hit at e gi da tishin bts ando torch da holoni open the joy I ando a danil ko ebe e ya ba na sando lil anila e ajit e ya hat I ato pe ol ingo at ada adre fire restriction do be ol do be insano tro abenina e ya ajit shlat de mils se ajit beso kit e ya natit lil anila Adia, Dr. Boo Nigrin, Navajo Nation President, Ado Yisndalish, Gid Ea, Donage Ea, Hana Ea, Deila, Doat Ada Kota Walsango, Joko Ea Bishbo, Dilne, 928-205-3459, Navajo Forestry Department, Ea, Area Code 928 729-4007 Aad ea bishbo hodna do leilt an nila ea aad shint ea hod ea la Nige eil chindan draplas an rei ba a Pine Hill Dormitory Aad eit ea hane da ea la kodo al chindana da einil tga 2026 do 2027 school year Aja Shalchanana Stado Lichen Zini Aja Ea Bishbo Dilne 505-495-8404 Do Da Ea 505-495-8384 Do Da Ea Alchindan Jas Anje 505-979-9253 Aja Ea Bishbo Dilne Da Nila E Aja Ea Steady Time Ea Bandil A Nal tos ultcha. Aj banda dit aho a chil a lla a chil nal ki. Aj uht ob nal tos bid jida dit a gi aj yin na dal nishot ad a nila. E aj uht o in da il iht o. Aj i a dormitory. Aj sit dad o lichin zin o dro ko i a. Pine Hill School dr aj i a ultcha do lich. Allad o'n le na cysada. Aj ia, da yultcha i gibj a ddeud o lill. Da jo kindergarten da aj ultcha o. Ar o tsi biza da ton gwych beida chago da ind da aj llan da illtcha. E gwda ddegi sy'n aj gwabi la liw da ind da aj sy'n tisdar o lill. E sy'n gwnda ia bynna dolcid o lill. Aro in the da di educational resource ea da holno da ne
आज या आठ पिता दे शिं या कुता या यीशन दालनश आरो इन द एजुकेशन एक्टिविटीज पता होलन आरो द नेल पिज़ा बहो आ आज या दालत ही की द आज द शिं तो इन द इन तीन हिता इल्ट्रा बिल्कान कश आज या ठी तो ना अच्छो की द आरो geography that egita आरो कृषि आज एया हत आई तहस आज एयन तहस थात अ financial literacy that ए आरो इन द leadership building that ego the ए आज शि ये एया ये स्थान न तो आज दी personal growth responsibilities confidence that ege e aj e at oisen dalnish aro ta hyain hygiene do self care ni aj shi apil aj and has tani ge e ya is stan de le ye e stan e ya de shi do ye isen dalnish do aj e ya to i ta hol ap sit adon le ke ja at ta hyain ni di but see that a yosin aro in the da. Trada de gis facial care, dental hygiene that eota hake the ayaba the hanya at the zin de a da hosinston George Adolzin how that a yishi altisne aro in the da a hosazini ajerbeshit a. E that Asian agile to be ya ta hinya that ikis aro in the ta alhata jnila kutat ego ta shin agile ya ta akho ya pita hachos at olis asa hona sis tahaki ilto chaholzen sis kehotis aro e agile hona sta ilchaholzen e kutat ego tashin a be ea yita hol a do a ea ye yisn dal nish ea at a aro di aji shalchin sadad o lilsin zani nal sos bin ya da dil negi ea holo Pine Hill School do da Pine Hill Dormitory ja bin a dul kid o lil da mobil kadoon yin da inish a bin gotsi bir don lish laris da nila та я ажил то бешбо дилнет анн гейл чиндан чаплас анже хат адан те китан хе хлого то та ан хита я ад то хашин хита на нахалчин бадат олла ожо ко я динал сос аж иян хо ке то лил бер сертификат дат э сертификат оф индем блад со секьюрити карт физикал экзам e an niki e aj in ho ke to lis na khalchin zel inje pa ban da tsi ki be pa hazin ki nal sos immunization record ba do be so cha na nal aj pe da de ki medicaid card that e ki e aj in da tel kidla e aj e ya di aj da emailed Ishlisan Zana PHS Dormitory at rnsb.k12.nm.us Ebukadi Lil Aj Ea Stopin at the Kito Lil Edea Hot Ela Ishid Ea Ajibin Snito Lil Stop